పరిపూరణి భువనేశ్వరి పరిపూరణి తిరువరుల్ పొలిందిడ వేడుమమ్మా తిరువరుల్ పొలి